0: எனக்கு என்ன gift வாங்கிட்டு வந்திருக்கீங்க?
1: நீயே பாருமா.
2: ஹே வாவ், நிறைய கதை books இருக்கு.
0: Thanks பா.
3: என்னங்க குழந்தைக்கு books போய் gift-ஆ வாங்கி தந்திருக்கீங்க?
1: இல்லம்மா, மற்ற கிஃப்ட்ஸ்லாம் கொஞ்ச நாளைக்கு தான் சந்தோஷத்தை கொடுக்கும். ஆனால் புக்ஸ் படிக்கிறதால கிடைக்கிற விஷயங்கள் அவளை லைஃப் ஃபுல்லாக சந்தோஷமாக வச்சிருக்கும். அதுவும் சின்ன வயசுலேயே புத்தகங்கள் படிக்கிற பழக்கத்தை கற்றுக் கொடுத்தா அவங்க வாழ்க்கை நல்லா இருக்குமா?
3: ஆமாங்க, நீங்கள் சொல்கிறதும் சரிதான். புத்தகங்களை படிக்கிறதுல மட்டும் இல்லை, மற்றவங்களுக்கு கொடுக்கறதுலையும் சந்தோஷம் இருக்குல்ல.
4: நம் வீடு மட்டுமல்ல, நம் நாட்டின் சுத்தமும் நம் அனைவரது கடமை. தூய்மையான பாரதம் நமது கௌரவம்.
5: வரிசையில் இன்னும் சில நொடிகளில் தொடர இருப்பது தெலுங்கில் செய்திகள். அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் இடம்பெறும்.
6: ஆகாசவாணி வார்த்தலு చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞత తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
7: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई

0: महत्वपूर्ण निर्णय लिए।
1: இரு தேசாலு பாகச்தாம்யல்லு டிஜிடல் சாங்கிதிக்கிதுப்பை குதிரின் அவகாகன வப்புந்துமல்ல டிஜிடல் பப்ளிக் இன்ஃப்ராஸ்ட்ரக்சர் ஆவிஷ்கரணல ஆதரித்து சாகாரணலு சரிக்கொத்த அவகாசாலு சுஷ்டிஸ்துந்தனி நரேந்திரமோதி
0: ஆசாபாம் कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया। इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी।
1: प्रधानमंत्री नरेंद्र मोदी तो कल संयुक्त प्रकटन विदेश सदर्भ में स्लोवेकिया प्रधानमंत्री रॉबर्ट फिको मालातू ऐक्यराज्य समिति भद्रता मंडल भारत देशा शाश्वत सभ्य देश का चर्चुवाल स्पष्ट கேந்திர ஆரோக்கிய குடும்ப சங்கம சாக மந்திரி ஜெகத் பிரகாஷ் நட்டா நின்று நியூடெல்லி ஜரிகின நேஷனல் இன்ஸ்டிடியூட் ஆஃப் பார்மாசூட்டிக்கல் எஜுகேஷன் அண்ட் ரீசர்ச் கவுன்சில் மூடோ சமாவேசானிக்கு அத்யக்ஷத வகிச்சாரு. பாரதேச பார்மாசூட்டிக்கல் வித்ய பரிசோதன ஆவிஷ்கரணல பர்யாவரண வியவஸ்தను பலோபேதம் சேசே லட்சியంతో చేపట్టిన கீலக காரியக்கிரமால சமீட்சించినట్టుగా மந்திரி சோஷியல் மீடியா வேదికగా పేర్కొన్నారు. வயோசக்தி காரியக்கிரமம் சென்டர் ஆஃப் எக்ஸலன்ஸ் பரிசிரம வித்யா சமஸ்தல சகாரம் பாலன சமஸ்கரணலு அன்னி நைபர்ல சாமர்த்திய விஸ்தரண வந்து ఉన్నాయని పేర్కొన్నారు. प्रपंचस्ताय समस्त निर्मीन चेंदकु, अच्छादरिक परसोदल प्रोसहीन चेंदकु, भविश्यत कवसरमये नैपुन्यों कलिगन स्रामिक सेक्तनी अबरिदी चेसेंदकु, प्रभुत्वों कट्टुवड उन्दनी नड्डा तेलिप्यारु. आकासवानी, वार्तल वेंटु प्रपंचल्लोने नालुगोव अतिपेद्ध विंड एनेर्जी मार्केट्टिग भारत तनस्तानु बलोपेतन चेसकुन्दनी केंद्रमंत्री प्रह्लाद जोशी तेलिप्यारु. गोवल जरिगिन ग्लोबल विंड डे 2026 जाती सदस्सुलो विंड टर्बैन सप्लाई चेन मेनेज्मेंट पोर्टल प्रारंभिंचिन अनंतरं जोशी मात्लाडुतू एमएनआरई आईडब्ल्यूटीएमए संयुक्तंगा अभिवृद्धि चेसिन ई पोर्टल विंड एनर्जी सरफरा क्रमबद्धीकरिंचेंदुकु आत्मनिर्भर भारत विजन प्रोत्साहिंचेंदुकु उद्देशिंचिन मोदटि डिजिटल प्लाट्फाम अनि 2025-26 भारत रिकार्ड स्थायिलो 6.1 GW पवन विद्युत सामर्थ्यानि जोडिंचिंदनी इदि गति एडत्तो पोलिस्ते 46% वृद्धि अनि तेलिपारु. ई आर्थिक संवत्सरंलो विंड टर्बैन्लु विडिभागाल एगुमतुलु 12,000 కోట్లు दाटायनि पेर्कोन्नारु. केंद्र सहाय मंत्री श्रीपाद नायक नेट जीरो कार्बन उद्गारल साधनकु तन निबद्धतनु चाटि चेप्पारु. केंद्र वाणिज्य परिश्रमल शाख मंत्री पीयूष गोयल फ्रांस लो मोनाको प्रतिनिधुलतो समावेशमय्यारु. மொனாக்கோ ஸ்டேட் மந்திரி கிறிஸ்டோப் மிர்மன், விதேச வியவஹாரால சககாரால சாக மந்திரி இஸ்தாபில்லே பெர்ரோ அமடேயி, ஆர்திக சாக மந்திரி ஃபிரெடரிக் தோ சமாவேசமய்யாரு. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలో ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేస్తుంది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000 పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన చిత్ర సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి చెన్నై 88వ వార్షికోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.

యోగా సాధనలో శ్వాస నియంత్రణ ఓ ముఖ్యమైన ప్రక్రియ. ఈరోజు మన యోగాభ్యాసం శీర్షికలో చంద్రభేది, సూర్యభేది అనే ప్రాణాయామ పద్ధతుల గురించి తెలుసుకుందామా. చంద్రభేది అంటే ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చుకుని కుడి ముక్కు రంధ్రం ద్వారా వదలడం. ఇలా చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది, మనసు ప్రశాంతత పొంది ఒత్తిడి ఆందోళనలు తగ్గుతాయి. హై బీపీ, అధిక రక్తపోటు తగ్గించడానికి ఈ ప్రాణాయామ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక సూర్యభేది అంటే కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చుకుని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా వదలడం. ఈ ప్రక్రియ ద్వారా ఉష్ణోగ్రతని పెంచి శక్తిని ఇస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిపుణుల పర్యవేక్షణలో యోగాభ్యాసం చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.

ఇక ఈనాటి చిత్రసంగీత కార్యక్రమం మా శ్రోతలందరికీ చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఎందుకంటే మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న మీ ఆకాశవాణి చెన్నై కేంద్రం 88 సంవత్సరాల పుట్టినరోజు పండగని నేడు జరుపుకుంటోంది. 88 సంవత్సరాలు ఇలా నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగాలంటే దానికి కారణం మమ్మల్ని ఇంత అభిమానంతో ఆదరిస్తున్న మా శ్రోతలైన మీరు. ఇంకా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆనందించాలని, ఆనందింపచేయాలని మేము మెరుగుపరుచుకుంటూ మీకు విలువలతో కూడిన వినోదాన్ని, సమాచారాన్ని అందించాలని నిరంతర నిబద్ధతతో పనిచేసే మా సిబ్బంది. ఇలా మనందరం ఈ వాణిని నడిపిస్తున్నాం అనడం సమంజసమే కదా. మరి ఈనాటి మన కార్యక్రమంలో మన చెన్నై ఆకాశవాణితో అనుభవాలు, అనుభూతులను పంచుకున్న ప్రముఖుల స్పందనలను క్లుప్తంగా మన చెన్నై ఆకాశవాణి ప్రారంభం, పయనం ఇవన్నీ చెప్పుకుందాం. కానీ అంతకంటే ముందుగా సదా మమ్ము నడిపే మీ చెలిమి మా ప్రతి మలుపులో పూదారై నిలిచింది. ఇదిగో ఇలా.

ఆల్ ఇండియా రేడియో అని మొదలైన గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ద్వారా ఆకాశవాణిగా పేరు మార్చుకుని ప్రజలకు పరిచయమైన ఈ రేడియో సేవలు చెన్నై లేదా అప్పటి మద్రాస్ నగరంలో తన కార్యకలాపాలను జూన్ 16వ తేదీ 1938వ సంవత్సరంలో ప్రారంభించింది. అంటే సరిగ్గా 88 ఏళ్ల క్రితం ఇదే రోజున శ్రోతలకు తన వాణిని వినిపించడం మొదలుపెట్టిన ఈ నిలయానికి 88 ఏళ్ల చరిత్ర ఉంది. 80 ఏళ్లు బ్రతికితేనే 1000 పౌర్ణమిలను చూస్తారంటారు భారతీయ సాంప్రదాయంలో. మరి 88 సంవత్సరాలలో సాహితీ కౌముదిలను, సంగీత విభావరులను, ఎప్పటికప్పుడు నిరంతర వార్తా ప్రసారాలను ఒకటేమిటి ఈ మద్రాసు నగరంలో సముద్రానికి ఎదురుగుండా మైలాపూర్లో కామరాజర్ శాలైలో దీపపు స్తంభం లైట్ హౌస్కి ఎదురుగా ఉన్న ఈ ఆకాశవాణి నిలయం ఈ నగరానికి సమాచార, కళాచార, సాహితీ స్రవంతిని నిరంతరం అందించిన కాంతి స్తంభమే. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలిగా, వినూత్న చిత్ర నిర్మాతగా, దర్శకులిగా విస్తృతంగా పరిగణించబడే, దాదాపు తెలుగు టాకీ సినిమా ప్రారంభ దశ నుండి ఈ ప్రయాణానికి సాక్షిగా నిలిచి 90 పదుల్లో ఇంత అద్భుతంగా మాట్లాడుతున్న సింగీతం శ్రీనివాసరావు గారి అనుభూతులను ఆకాశవాణి 88వ పుట్టినరోజు పండగ సందర్భంగా ఆయన మాటల్లో విందామా మరి.

0: నమస్కారం. సంగీతం శ్రీనివాసరావు, ఫిలిం డైరెక్టర్ మాట్లాడుతున్నాను. ఇవాళ ఆకాశవాణి మద్రాస్ తెలుగు కేంద్రం వార్షికోత్సవం జరుపుకుంటుందని విని చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు ఆకాశవాణికి ఉన్నటువంటి సంబంధం ఎప్పటి నుంచో. ఆకాశవాణికి ఎన్నో ప్రోగ్రాములు నేను ఇచ్చాను. అలాగే నా భార్య సంగీతం లక్ష్మీ కళ్యాణి కూడా ఎన్నో ప్రోగ్రాములు ఇచ్చింది. ఆకాశవాణి కేంద్రంలో నేను ఎందరో మహానుభావులను కలిశాను. అలాగే ఎందరెందరో మహానుభావుల ప్రదర్శనలు విన్నాను. దృశ్యపరమైనటువంటి సాధనాలు ఎన్ని వచ్చినా దేశంలో ఆకాశవాణి స్థానం మాత్రం ప్రత్యేకం. ఆకాశవాణి మద్రాస్ తెలుగు కేంద్ర ప్రేక్షకులకందరికీ నా శుభాకాంక్షలు, నా శుభాభివందనాలు.
1: ఆకాశవాణి చెన్నైకు ఎన్నో ప్రత్యేకతలు. ఈ ఆకాశవాణి మీ మాటే మంత్రంగా సాగిందే సాగుతోంది. మీ మమత సమతలే కాంక్షించి మంగళవాయిద్యంతో రోజూ మిమ్మల్ని పొద్దున్నే నిద్రలేపి మీ పనులు చేసుకుంటూనే మా కార్యక్రమాలు మీరు వింటూ ఇంటి గుమ్మం కూడా దాటకుండా అటు దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ వినోదాన్ని మీరు, విజ్ఞానాన్ని ఉమ్మడిగా మనం పంచుకుంటూ పెంచుకుంటూ రోజూ శుభరాత్రి చెప్పుకుంటూ ఇలా 88 ఏళ్ళు నడిచాం. మీ ఆశీస్సులే మాకు అండదండలుగా అలా నడుస్తూనే ఉందాం. మీకు ఇంకా ఇంకా మెరుగైన సేవలు అందించాలని మమ్మల్ని శతమానం భవతి అని దేవిస్తారు కదూ.

1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలోని 6 ఆపరేషనల్ స్టేషన్లలో ఒకటిగా మారింది ఈ చెన్నై ఆకాశవాణి. ఈ నిలయంలోనే 1957 అక్టోబర్ 3న వివిధ భారతి సేవ కూడా ఇక్కడే ప్రారంభించబడినది. దేశ్ కి సురీలి ధడ్కన్గా, అంటే మన దేశపు సంగీత గుండెసవ్వడిగా ఎంతో పేరుంది ఈ వివిధ భారతికి. అయితే ఆకాశవాణి మద్రాస్ జూలై 23, 1977న ఎఫ్ఎం ప్రసారాన్ని ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి స్టేషన్గా నిలిచింది. ఇక సంగీత సాహిత్యాల విషయానికొస్తే చెన్నై ఆకాశవాణి చరిత్ర చాలా గొప్పదే. 1952లో సితార్ మాస్టిరో పండిట్ రవిశంకర్ గారి సంగీత సారథ్యంలో ఉత్తరాన న్యూఢిల్లీలో, దక్షిణాన బాలాంత్రపు రజనీకాంతరావు గారి ఆధ్వర్యంలో మద్రాసు నగరంలో వాద్య వృంద అనే ప్రత్యేక కార్యక్రమాలు శాస్త్రీయ సంగీతానికి పెద్దపీట వేస్తూ ప్రారంభించబడ్డాయి.

ఓ తరం శ్రోతలకి వాద్య బృంద ద్వారా దేశంలోని ప్రఖ్యాత శాస్త్రీయ కళాకారులందరూ సుపరిచితులు. అటు కళాకారులని ఆదరించి వారి విద్యా ప్రదర్శనకి వేదికనిచ్చి ఉదరపోషణార్థం జీతభత్యాలు ఇచ్చి కళకి వెన్నూతని ఇస్తున్న ఈ సరస్వతీ నిలయం సంగీత సాహితీ కళాకారులకు తన వంతు సహాయాన్ని ఎప్పుడూ చేస్తుంది. అసలు మన దేశంలో ఓ కళాకారునికి గుర్తింపు మన ఆకాశవాణి ఇచ్చే గ్రేడింగే. తద్వారా ఆ గౌరవాన్ని వారు మరిన్ని రెట్లు వారి ప్రతిభా ప్రదర్శనతో విస్తృతం చేసుకుంటున్నారు. మరి సంగీత ప్రియుల మనస్సుల్లో ఇంకా మారుమ్రోగుతున్న వాద్య బృందాలోని చిన్న నాదాన్ని నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు.

ఆస్వాదించారు కదూ. సంగీతం మాట అలా ఉంచితే సాహిత్యానికి అందునా మన తెలుగు సాహిత్యం కూడా ఈ నిలయంలో ఎంతో వర్ధిల్లింది. బాలాంత్రపు రజనీకాంతరావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు వంటి సాహితీ దిగ్గజాలు మైలాపూర్లో ఈ నిలయం మెట్లు ఎక్కినవాళ్లే. 1941లో ఆకాశవాణి మద్రాసులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా తన వృత్తిని ప్రారంభించడానికి బాలాంత్రపు రజనీకాంతరావు గారికి అవకాశం ఇచ్చింది చెన్నై ఆకాశవాణి. 1947 ఆగస్టు 15 రాత్రి ప్రధానమంత్రి నెహ్రూ గారి ప్రసంగం తర్వాత ప్రసారమైన మొట్టమొదటి తెలుగు పాటను రాసి స్వరపరిచి ఇక్కడి నుండేవారు ప్రసారం చేశారు. ఆ తరువాతే తంగుటూరి సూర్యకుమారి మ్రోయింపు జయభేరి అన్న పాట కూడా ఇక్కడి నుండే ప్రసారమయ్యింది. అలాంటి ఈ చెన్నై ఆకాశవాణితో తన కుటుంబానికి తనకి ఉన్న అనుభవాలను పంచుకుంటున్నారు ప్రఖ్యాత నర్తకీమణి, తెలుగు చలనచిత్ర కథానాయకులు చంద్రమోహన్ మరియు ప్రఖ్యాత రచయిత శ్రీమతి జలంధర గారి అమ్మాయి మల్లంపల్లి మాధవి. వారి అనుభూతులను విందామా?

0: నమస్తే, నేను డాక్టర్ మాధవి మల్లంపల్లిని. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు. రెండు తరాలుగా ఆల్ ఇండియా రేడియోతో ప్రయాణం చేస్తున్న మా కుటుంబం ఇలాగే ఈ ప్రయాణం అతి శోభనంగా శుభవంతంగా కొనసాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
1: సంగీతం, సాహిత్యంతో పాటు నాటకానికి కూడా ఆకాశవాణి చెన్నైలో ఎంతో ఆదరణ లభించింది. వివిధ భారతి ద్వారా నాటకాలు, లఘు నాటకాలు ప్రసారం చేయడం, నాటక కళాకారులకి ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఇంకా జరుగుతూనే ఉంది. సంగీతం, సాహిత్యం, నాటకం, కథ, కథానిక, జానపదం ఏదైనా సరే ఓ కళ నేర్చుకున్న వారికి మద్రాస్ నగరంలో ప్రోత్సాహం లభిస్తే అందులో ఆకాశవాణి పాత్ర లేకుండా అది పరిపూర్ణం అవ్వదు అంటున్నారు ప్రఖ్యాత రచయిత శ్రీ సాయికృష్ణ యాచేంద్ర. మరి వారి అనుభూతులను విందామా?

అందరికీ నమస్కారం. మొదట ఆల్ ఇండియా రేడియో గాను, తర్వాత ఆకాశవాణి గాను పిలువబడే మన స్టేషన్ మద్రాసులో 88

0: సంవత్సరాల క్రితం ఆరంభించటం జరిగింది. అప్పటి నుంచి అనేకమైన కార్యక్రమాలు, ఎంతోమంది మహానుభావులు, విద్వద్వరేణ్యులు పాల్గొన్న కార్యక్రమాలు మన ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయటం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ గుర్తు చేసుకుంటూ వారి స్మృతిని మనసులో తలుచుకొని వారి అందరికీ నమస్సుమాంజలి అర్పిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా ప్రఖ్యాతిగాంచిన మన ఆకాశవాణి మద్రాస్ కేంద్రం 88 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికో ఇది అవకాశం ఇచ్చింది, నాలాంటి వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం, అవకాశం ఈ ఆకాశవాణి ద్వారా లభించింది అని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
1: ఆకాశవాణి మద్రాసులో తెలుగు గుబాళింపులకు లోటేమీ లేదు సుమండి. 88 ఏళ్లుగా ఈ మద్రాసు నగరంలో ఉన్న తెలుగు వాళ్లందరూ తెలుగు కార్యక్రమం వినని రోజు లేదంటే ఇది సాధారణమైన విషయమా చెప్పండి. ఈ నిలయానికి స్టేషన్ డైరెక్టర్గా మన తెలుగువాళ్లు పనిచేసి ఈ నిలయాన్ని ఎన్నో కార్యక్రమాలను దక్షతతో నడిపించారు. దేశంలో ఎందరో మహానుభావులు, అందులో దేవులపల్లి వంటి భావ కవుల పాటలు, నాటికలు ఇక్కడి నుంచే శ్రోతలకి అందాయి. కళా వాచస్పతి కొంగర జగ్గయ్య వంటివారు ఇక్కడ నుంచి వార్తలు చదివి వినిపించారు. తెలుగు వెలుగులతో, తెలుగు పరిమళాలతో నిండిన చెన్నై ఆకాశవాణి ఎప్పటికీ మిమ్మల్ని ఇలా అలరిస్తూ ఉండాలన్నదే మా ఆకాంక్ష.

బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న నినాదంతో వినోదంతో కూడిన విలువలని, విలువలతో కూడిన వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశ్వాంతరాల సమాచారాన్ని, క్రీడలని, ఇలా ప్రతి రంగంలో విషయాలని విశేష

విషయాలని ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తూ మనోరంజనానికి మాత్రమే కాక మానవ శ్రేయస్సుకి మర్యాదతో కూడిన భాషా ప్రయోగానికి మన మద్రాస్ ఆకాశవాణి పుట్టిల్లే. వానలొచ్చినా వరదలొచ్చినా వడగాల్పులు వీచినా ఈ ఆకాశవాణి ఆగలేదు. మరిన్ని జాగ్రత్తలతో మిమ్మల్ని అప్రమత్తం చేస్తూనే ఉంది. పెద్ద రేడియో పెట్టెలోంచి ఇప్పుడు చిన్న న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీ అరచేతిలోకి వచ్చింది. మరి ఈ ఆకాశవాణిని వినండి, వినిపించండి, రాణిలా ఈ దేశాన్ని ఏలనివ్వండి.

0: திரிகணம் கேட்டும் தொடர்வது தெலுங்கில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్

0: బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరు దేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే న్యూట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డ్ సందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్ర ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్ర సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
2: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు.

0: దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్ధరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: செய்திகள் வாசிப்பவர் லட்சுமி ராகவன். தலைப்புச் செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி பிரான்ஸ் நாட்டின் ஏவியான் நகரில் நடைபெறும் G7 உச்சி மாநாட்டில் இன்று உரையாற்றுகிறார். ஜனநாயகத்தில் மக்களின் பங்களிப்பு மிகவும் முக்கியமானது என்று மக்களவைத் தலைவர் திரு ஓம் பிர்லா கூறியுள்ளார். நாட்டின் கட்டமைப்பு வசதிகள் முன்னெப்போதும் இல்லாத அளவிற்கு மேம்பட்டுள்ளதாக மத்திய இணையமைச்சர் டாக்டர் எல் முருகன் கூறியுள்ளார். கென்யாவில் மனித உரிமை மீறல் காரணமாக பாதிக்கப்பட்ட 2000 பேருக்கு நிவாரணம் வழங்கப்படும் என்று அந்நாட்டு அதிபர் வில்லியம் ரூட்டோ அறிவித்துள்ளார். நேஷன்ஸ் கோப்பை ஹாக்கி போட்டியின் மகளிர் பிரிவில் இந்தியா அரையிறுதிக்கு முன்னேறியுள்ளது. இனி விரிவான செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி பிரான்ஸ் நாட்டின் ஈவியான் நகரில் நடைபெறும் G7 உச்சி மாநாட்டில் இன்று உரையாற்றுகிறார். G7 உச்சி மாநாட்டின் ஒரு பகுதியாக உலக நாடுகளுக்கிடையே ஒருங்கிணைப்பு ஏற்படுத்துவது குறித்த கருத்தரங்கில் அவர் பேசவுள்ளார். G7 உறுப்பு நாடுகளின் தலைவர்கள், உலக வங்கி மற்றும் ஆப்பிரிக்க வளர்ச்சி வங்கி அலுவலர்கள் உள்ளிட்டோர் இதில் பங்கேற்கின்றனர். இக்கூட்டத்தினிடையே திரு நரேந்திர மோடி கனடா பிரதமர் மார்க் கார்னி, பிரிட்டன் பிரதமர் கீ ஸ்டாமர், ஐக்கிய அரபு எமிரேட் அதிபர் ஷேக் முகமது உள்ளிட்ட தலைவர்களுடன் ஆலோசனை மேற்கொள்ள உள்ளார். பின்னர் பிரான்ஸ் அதிபர் இமானுவேல் மேக்ரானுடன் இருநாட்டு உறவுகள் குறித்து அவர் ஆலோசனை நடத்த உள்ளார். ஜனநாயகத்தில் மக்களின் பங்களிப்பு மிகவும் முக்கியமானது என்று மக்களவைத் தலைவர் திரு ஓம் பிர்லா கூறியுள்ளார். புதுதில்லியில் வளர்ச்சியடைந்த இந்தியா இளையோர் நாடாளுமன்ற நிகழ்ச்சியில் கலந்துரையாடிய அவர், உலகிலேயே மிக அதிக மக்கள் தொகை கொண்ட நாடான இந்தியா மிகப்பெரிய ஜனநாயக நாடாக உருவெடுத்துள்ளதாக தெரிவித்தார். சுதந்திரத்திற்கு பிறகு மக்களின் பங்களிப்புடன் ஜனநாயகம் மேலும் வலுவடைந்துள்ளதாக அவர் கூறினார். வளர்ச்சியடைந்த